0: దివ్యా లక్ష్మి ఏక దంగ అవస్థావ అవిల తేని ఒబడ అత బడా శాత్రి
1: శాత్రి
0: తమాయి ఒయాట దవస గానే మే లంకావి తేన హొందమ ఇన్ఫర్మేషన్ ఎక్క ఒయాగే నాలెడ్జ్ పవర్ ఎక్క వెడి కరగాన ఓనన్న ఏ వగేమ హొందమ న్యూస్ ప్రవృత్తి విశ్వాసవంతవ ఏవగేమ కిసిమ పాట పక్ష కన్నాడియాక్ నెతువ వినివిద భావేం సపేన్ ఎక్కమ హొందమ జనతావగి ఛానల్లేక హన్న ఓన నంగున నెట్ న్యూస్ తమాయి హెమదామత్ అపి రెకమెండ్ కరాన్నే అంక ఎకట
1: జనతావ విశ్వాసకరణ సత్య
0: అన్న హరి జనతావ విశ్వాసకరణ సత్య కేల అపి నిమే కియాన్నే హరిద నవతమ సమీక్షణ వార్తావలిం నంబర్ ఎకే ప్రవృత్తి సన్నామయాన్ అత్ర అంక ఎకట పత్తలా తేనవ నెట్ న్యూస్ మే వెనకొట ఇతిం దినపతా ఉదాసన 6:45 దవల్ 12 హవస 6:30 న్యూస్ బులెటిన్ మెయిన్ న్యూస్ బులెటిన్ హాను పులాం వాగేమ పైన్ పై అపి లంకా వటేం వెన తొరతురు ఏకరాశి కరగిన పైన్ పై పువాత్ తొయాట అరగిన ఇది నెట్ న్యూస్ ఎక్క హెమదామ ఎకతు వేళ ఇందపు హెమోటమ థ్యాంక్ యూ కేన గమం మే జనతా సమ్మానియ హెమదామ తపి ఇలాంటి తిన్ దిగటం నెట్ న్యూస్ సహాన్ని కేల తమయ ఎతకొట ఆట పులువం కిసి మార కివ వగే జడ్జ్మెంట్ ఎక్క నెదు రటే లోకే వెన దేవల్ ఎత్త ఎతి సటేం దనగన
1: అని పారింగ్